0: హలో హలో
1: సార్, వస్తుందా?
2: ఓకే హరీష్, నా వాయిస్
1: వస్తుంది. వస్తాను సార్, ఇంకోటి
2: ఇంకో నంబర్ చెక్ చేస్తాను.
1: ఇంకోటి